భూమి తంతరిల్లేలా ఒంటిలోని రగతమంత రంకలేసి ఎగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా